తిలకవర్ధన టెక్స్టైల్స్ మతకద ఏస్తిహా బలాగెన ఆదరే కియపు దవస కాటా థోరెన్.